చేస్తున్నట్టు ఏమిటి ఇప్పుడు ఎలా ఉన్నట్టు మంచి భక్తి అగ్నిపట్టాలి